కాసు సిక్కాహత్త కింత మిగిలెంబుద కలిసు బెవరిళిసి గళిసిదా ఒందు కాసు.